మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్జ్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం, చతుర్దశి అనగా సెప్టెంబర్ 25వ తారీఖు ఈరోజు శుక్రవారం. నేటి కార్యక్రమంలో భాగంగా మహిళల సాధికారత గురించి శ్రీమతి వెంకటలక్ష్మి గారి ప్రసంగాన్ని మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా వినండి ఒక మంచి మాట. కాలుతున్న నిప్పుతో ఒకరికి గాయమైనా చేయొచ్చు, లేదా ఆ నిప్పును మంచికి కూడా ఉపయోగించవచ్చు. మన కోపం కూడా అలాంటిదే. కాకపోతే వాడే విధానం తెలిసిన ఆత్మీయులు తోడుంటే మంచి జరుగుతుంది. వాడుకోవడం మాత్రమే తెలిసిన స్నేహాలు అయితే ఆ కోపాన్ని చెడుగా వాడుకొని చెడు జరిగించుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ మంచి స్నేహాన్ని తెంచుకోవాలి. శ్రోతలు, ఇది ఈనాటి మంచి మాట.

ఎంవి రాణీచంగా రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ ద్వీపం మరియు సహిద్ ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి బాంబుక రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీపం వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంత్రం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి కమోటా రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.

మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందజేస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాల కట్టకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులను

ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడిమిగల వీడియోను రూపొందించి మీ దీవుల కథను ప్రపంచానికి తెలియజెప్పటమే. అంతేకాదు, గెలుచుకోవడానికి అందమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు, జాతీయ స్థాయిలో అయితే ఏకంగా 5 లక్షల రూపాయలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వేవ్స్ యాప్ను నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీ వీడియోను సమర్పించండి. ఈ వీడియోను సమర్పించుటకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 30వ తారీఖు. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాలను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారత వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొనండి, లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.

0: శ్రోతలు సూచన విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో మహిళల సాధికారత గురించి శ్రీమతి వెంకటలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం.
1: మహిళా సాధికారత అంటే ఈ పదాన్ని చాలాసార్లు విన్నాము, కానీ నిజంగా ఎంతమందికి మహిళా సాధికారత అంటే ఏమిటో తెలుసా? మహిళా సాధికారత అంటే ఏమిటో తెలుసుకుందాం. మన భారతదేశానికి మొట్టమొదటిగా ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మహిళల గురించి ఏమన్నారో తెలుసా? ఒక దేశం ఒక అభివృద్ధిని ఆ దేశంలో ఉన్న మహిళలను చూసి చెప్పచ్చు అన్నారు. అంటే మహిళలు అభివృద్ధి చెంది ఆ సమాజంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే అది అభివృద్ధి చెందిన దేశం అవుతుంది అన్నమాట. మరి అభివృద్ధిలో మన దేశం ఎన్ని అడుగులు ముందుకు వేసింది అనుకుంటున్నారు? మహిళా సాధికారత అంటే తెలుసుకునే ముందు సాధికారత అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధికారత అంటే వాళ్ళ జీవితంలో అనుకునే లక్ష్యం చేరుకోవడానికి కావలసిన ఆత్మవిశ్వాసం పొందడానికి చేసే పోరాటం. సాధికారత అంటే తెలుసుకున్నాం, కానీ మహిళా సాధికారత ఎందుకు అంటే మగవారు వారికి కావలసిన పనులు చేసి స్వేచ్ఛ కలిగి ఉంటారు. ఈ పని చేయి ఈ పని చేయొద్దు అనేవారు ఎవరూ ఉండరు, ఒక మంచి కోరే తల్లి తండ్రి తప్ప. కానీ మహిళల పరిస్థితి అలా కాదు, వారు ఏది చేయాలన్నా ఎవరో ఒకరు అంగీకారం కావాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరు తోడు ఉండాలి. పెద్ద చదువులు చదవాలి అంటే పెళ్లి చేయాలి, ఆడపిల్ల ఎన్ని సంవత్సరాలు ఇంట్లో పెట్టుకుంటాము అంటారు. పెళ్ళయ్యకి చదువుకుంటాము అంటే ఉద్యోగం చేస్తాము అంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు అంటారు. ఇన్ని సమస్యల మధ్య మహిళలకు వారు అనుకున్న జీవితం దక్కాలి అనేదే మహిళా సాధికారత కీలక అంశం. మహిళా సాధికారత వల్ల మహిళలకు ముఖ్యంగా దక్కేది ఏమిటి? వారికి ఏ విషయంలోనైనా తమ భావాలను ప్రకటించే హక్కు వస్తుంది, దానిని మనం ఓపెన్ మైండ్నెస్ అంటాం. అన్ని రంగాల్లోని మగవారితో సమానంగా అవకాశాలు దక్కుతాయి, వారికి నచ్చిన జ్ఞానం యోగ్యత ఆత్మవిశ్వాసం పొందుతారు. ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడేలా కాకుండా శారీరక శక్తి, మానసిక శక్తి, ఆర్థిక శక్తి పొందగలరు. మన హక్కుల్ని స్వేచ్ఛని వారి చేతుల్లో పెట్టుకుని ఆడించే వారికి ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. మహిళా సాధికారత అని సులభంగా చెప్పాలంటే మహిళల యొక్క హక్కుల్ని గుర్తించి వారి మగవారితో సమానంగా చూసే వాతావరణం ఇవ్వడమే. అంతేగాని మహిళలకు మగవారి కంటే ఎక్కువ హక్కులు కావాలని చేసే పోరాటం కాదు. ఈ సమాజ ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే తీసుకోవాల్సిన చర్యలు, మహిళా సాధికారత కోసం నెరవేర్చవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. దేశాన్ని పాలించే ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్న ధీరవనితలు, వాణిజ్య రంగంలో వెలుగొందుతున్న అతివలు, క్రీడారంగంలో కాంతులీనుతున్న క్రీడామణులు, సామాన్య కుటుంబాన్ని నడిపించే అమ్మలు, ఇలా ఎందరో ఇంకెందరో వీరందరినీ చూస్తే గర్వంగా ఉంది. అతివల విజయాలకు హద్దులు లేవనిపిస్తుంది. నగరాల్లో ధీరవనితను చూసి గర్వపడటం కాదు, పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం ఏడాదికి ఒకరోజు ఆడవాళ్ళని గౌరవిస్తే మహిళా సాధికారత సాధించినట్లేనా? అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా లింగ వ్యక్తిత్వ వేతన సమానత్వ విషయాల్లో వెనుకబడే ఉన్నారు మహిళలు.

ప్రాతినిధ్యం ఆధారంగా 149 దేశాల గతిరీతులు విశ్లేషించి ప్రపంచ ఆర్థిక నివేదిక ఇటీవల రూపొందించిన అంతర్జాతీయ లింగ వ్యత్యాస సూచిలో మన దేశం 108వ స్థానంలో నిలిచింది. చిన్న దేశాలు కూడా స్త్రీశక్తిని సమర్థవంతంగా వినియోగించుకొని అభివృద్ధి వైపు దూసుకువెళ్తుంటే మనం మాత్రం ఇంకా ఇంటి పనులు వంట పనులు దగ్గరే ఆపేస్తున్నాం. స్త్రీల జీవన ప్రమాణాలు దేశ అభ్యున్నతికి కొలమానాలు అన్నారు నెహ్రూ గారు. గతంలో పోలిస్తే స్త్రీ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డా వివక్షత వేధింపులు అత్యాచారాల వల్ల వారు పూర్తి స్థాయిలో ముందుకు రాలేకపోతున్నారు. 13 లక్షలకు పైగా స్త్రీలు స్థానిక ప్రభుత్వంలో సర్పంచులు వార్డు మెంబర్లు జడ్స్పిటీసులుగా అనేక పదవుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా వారి పేరట పెత్తనం చెలాయిస్తున్నా ప్రభుత్వల ఉదాంతాలెన్నో వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఆడవారిపై జరిగే అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. యాసిడ్ దాడులు కదువ ఉన్నవో నిర్భయ ఇలా ఇంకా ఎన్నో బయటకు రాని సంఘటనలు దీనికి నిదర్శనం. వీటన్నిటికీ అరికట్టడానికి ప్రభుత్వం ప్రచార సాధనాలు ప్రతి పౌరుడు నడుం బిగించాలి. అన్ని రంగాల్లో స్త్రీలు అభ్యున్నతికి ఎలాంటి ఆటంకం లేని సమాజం రావాలి. ఈ పని మగవాళ్ళకే పరిమితమన్న సరిహద్దులు జరిగిపోవాలి. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ప్రయత్నాలు జరగాలి. ఒక ఉద్యోగంలోనే కాదు వ్యాపార రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలి. సాధారణ గృహిణి నుండి కుటుంబం కోసం కష్టపడే ప్రతి మహిళకు అవకాశాలు కల్పించగలగాలి. కల్పనా చావ్లా, మాయావతి, మేరీకామ్, పివి సింధు, చందా కొచ్చర్ వంటి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా తీసుకొని నేటి తరం స్త్రీలు ఎన్నో శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒకే రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ అన్నీ మారుతున్నాయి. మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప యంత్ర నార్యంతు పూజతే రమంతే తత్ర దేవోభవ అనే ఆర్యయుక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని. కాని దేవతగా కొలవవలసిన స్త్రీమూర్తిపై అత్యాచారం సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తుంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనతార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థాయికి చేరుకొని స్త్రీశక్తి ఏమిటో ప్రపంచానికి తెలియచెప్తూనే ఉన్నారు. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరులు సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం. రంగం మీదైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుషాశక్తికి తామేమి తీసుకుపోమ్మని చాటి చెప్తుంది స్త్రీశక్తి. తామే ఇంటికి పరిమితం కాదు, తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు దీటుగా విజయాలను సాధిస్తున్నారు. కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత, సైనేషు రంభ అని కవి చెప్పినట్టుగా ప్రతి మగవాడు విజయంలో స్త్రీపాత్ర లేనిదే అతనికి మనుగడ లేదు. సభ్య సమాజ చైతన్యాలను సామాజిక బాధ్యతలను సవాళ్లు చేస్తూ సాగిపోతూ స్త్రీలపై దారుణ అఘాయత్యాలకు అంతులేకుండా పోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్ణమైపోతున్నాయి. ఇందుకు కారణాలు ఏమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అవరోధాలను అధిగమిస్తూ అడుగులు ముందుకు వేయాలి. ఆకాశంలో సగమని గర్వంగా చెప్పుకోవడం ఒకటే మన దేశంలో కనిపిస్తుంది. కానీ ఎక్కడ అవకాశాల్లో మాత్రం స్త్రీలకు సమాన అవకాశాలు అందివ్వడం లేదు. ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా స్త్రీశక్తిని సమర్థంగా వినియోగించుకుంటూ దూసుకువెళ్తుంటే మనం మాత్రం ఇంకా ఇంటి పనులు వంట పనులు దగ్గరే ఆపేస్తున్నాం. గడిచిన అర్ధ శతాబ్దిలో అతివల స్థాయి పెరిగింది, కానీ సంఖ్యాపరంగా చూస్తే మనం ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉన్నాం. అసమానత, అణిచివేత, అవమానాలు, అనుమానాలు, ఆత్మాహుతి లాంటి అంశాలు వారి మనసుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందుతుంది, అంతా అన్నింటా పరుగులు తీస్తున్నారు. అన్ని రంగాల్లోని విజయబాహుటలు ఎగురవేస్తుంటే మహిళా సాధికారత మాత్రం ఇంకా అడుగులు వేస్తూనే ఉండిపోయింది. కేవలం దేశంలో అభివృద్ధి చెందిన 5% మహిళలను చూసి తాము జబ్బలు చర్చుకోవటం ఆత్మహత్య సదృశ్యమవుతుంది. ఆధునిక విద్యా విధానాలు మహిళల్ని ముందడు

0: నువ్వు వేసేలా ప్రోత్సహిస్తుంటే కాలంతో పాటు పాతుకుపోయిన వినోద విరణ్మయ ప్రసార మాధ్యమాలు అలా ముందుకు వెళ్ళవలసిన వాళ్ళని కాలు పట్టుకొని వెనక్కి లాగుతున్నాయి. నమ్మలేకపోయినా ఇది నిజం. ఇప్పటికీ సిటీల్లో, పట్టణాల్లో మహిళల్లో ఆర్థికంగా ఎదుగుతున్నారు, కానీ మానసికంగా, సామాజికంగా మాత్రం ఎదగటం లేదు. ఇలా వాళ్ళు ఎదగడం లేదని నిందించే కన్నా వాళ్ళను ఎదగనివ్వడం లేదు అని చెప్పాలి. దశాబ్దాలుగా దేశంలో 80% మహిళలు మాత్రం తమకు కావలసిన చిన్న ప్రపంచానికే పరిమితమైపోయారు. ఇప్పటికీ దీని నుంచి బయటపడలేకపోతున్నారు. మహిళా సాధికారత, మహిళా ఉద్ధరణ అంటే తన కుమార్తెల్ని పెద్ద చదువులు చదివించటమే అనుకుంటున్నారు తప్ప ఇంట్లో భార్యకు ఆర్థిక స్వతంత్రం కల్పించటం అన్న ఆలోచన ఎవరికీ రావటం లేదు. ఇప్పటికీ మన దేశంలో ఎంతో టాలెంట్ ఉన్న కోట్లాది మంది స్త్రీమూర్తులు ఇంట్లో వంటగదులకే పరిమితమైపోతున్నారు. వాస్తవాలు ప్రపంచానికి తెలియనిది కాదు. నేటి తరం స్త్రీలు అన్ని రంగాల్లో అడుగు పెడుతున్నారు. ఇది ఒకటే వాస్తవం. కానీ అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారా అంటే సమాధానం మాత్రం చెప్పలేం. మన దేశంలో పురుషులతో పాటు మహిళలు పనిచేస్తున్నారు, కానీ పురుషులతో పాటు ఎదగటం లేదు. అవకాశాల్లోనే కాదు, ఆఖరికి వేతనాల్లో కూడా మహిళలకు సమాన హక్కులు ప్రాప్తించటం లేదు. దేశంలో 50% మహిళలు పురుషులతో పాటు పనిచేస్తున్నా, వారికన్నా మొండిగానే తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తున్నా, వేతనాల్లో మాత్రం పురుషుల కన్నా తక్కువ పొందుతున్నారు. గడిచిన 50 ఏళ్లతో పోలిస్తే ఇప్పటి సమాజంలో మహిళలలో గౌరవంతో పాటు అవకాశాలు కూడా పెరిగాయి అని చెప్పుకోవచ్చు. కానీ కరువైందల్లా ప్రోత్సాహమే. ఇంటి దగ్గర నుంచి స్కూలు, కాలేజ్, ఆఫీస్, ఇలా ఎక్కడికి వెళ్ళినా మహిళల్లో దాగున్న ప్రతిభా పాటవులకు సరైన ప్రోత్సాహం దక్కడం లేదు. మహిళా సాధికారత అంటే ఆడవాళ్ళంతా మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తే సరిపోదు, వాళ్ళకన్నా ఎక్కువ జీతాలు సంపాదించటము మహిళా సాధికారత కాదు. అన్ని రంగాల్లోనూ స్త్రీల అభ్యున్నతికి ఎలాంటి ఆటంకాలు లేని సమాజం కావాలి. ఈ పని మగవాళ్ళకే పరివితాని, సరిహద్దులు చెరిగిపోవాలి. స్త్రీలల్లో దాగు ఉన్న ఇమిడీకృత ప్రతిభను వెలికి తీసిన పరిస్థితులు మాత్రం ముఖ్యమైపోతున్నాయి. ఒక ఉద్యోగ రంగంలోనే కాదు, వ్యాపార రంగంలో కూడా మహిళలకు ప్రాధాన్యత పెరగాలి. కార్పొరేట్ ఉద్యోగులే కాదు, చిన్న సాధారణ గృహిణిల నుంచి మొదలు పెడితే కుటుంబం కోసం, తన వాళ్ళ కోసం కష్టపడే ప్రతి మహిళలకు అవధులు లేని అవకాశాలు కల్పించగలగాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఆనందంగా స్థిరపడే రోజులు రావాలని ఈ మహిళా సాధికారత ఉద్దేశం.
1: శ్రోతలు మహిళా సాధికారత గురించి శ్రీమతి వెంకటలక్ష్మి గారి ద్వారా విన్నారు కదా. కార్యక్రమంలో ఒక పాట విందాం. బొమ్మరిల్లు చిత్రం నుండి ఈ పాట మీకోసం.

శ్రోతలు చక్కని పాటని విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో మరొక సూచన. ఆకాశవాణి శ్రీ విజయపురం బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం సెలక్షన్ టెస్ట్ నిర్వహించనున్నది. దీని కొరకు విద్యా అర్హత, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రత, హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అభ్యర్థులకు అవసరమైన అర్హతలు. వయోపరిమితి 31 నాటికి, గరిష్ట వయోపరిమితి 40 ఉండాలి. పైన పేర్కొన్న అర్హతలు కలిగి శ్రీ విజయపురం పురపాలక సంఘం పరిధిలో నివసిస్తున్న అభ్యర్థులు నిర్దేశిక ఫార్మేట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ను ఆకాశవాణి శ్రీ విజయపురం డ్యూటీ రూమ్ నుండి పొందవచ్చు. సరిగ్గా పూరించిన దరఖాస్తులను ఆకాశవాణి శ్రీ విజయపురం వారికి సమర్పించాలి. పూరించిన దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 5 బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ ఎంపిక కావడం భవిష్యత్తులో సాధారణ ఉద్యోగానికి ఎలాంటి హక్కులు కల్పించదు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆకాశవాణి శ్రీ విజయపురంను సంప్రదించవచ్చు.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. ప్రకృతి ఒసిగిన పెన్నిది మన తెలుగు తల్లి మధురమైన సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: రెండు చుక్కలు జీవితానికి. ఈ రెండు చుక్కలే మన దేశానికి పోలియో నుండి విముక్తిని కలిగించాయి.
1: Going to FM studio.